శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా ఉదయం 8:00 స్వాగతం. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యు. Hoping that ee shubha adivarapu rojuna ee super morning meeru brahmana karangani modalu petti unnaru. Kshanala kritame my good friend Tamil karyakramam muginchadu ika 8 nunchi 9 varaku. That's our 1 hour patala prayanam ikkada mana RM3 radio channel meeda. It's all happening live on 94, 95.6 and 98.2 megahertz.

బ్రహ్మాండకరమైన ఆదివారం, ది సెకండ్ డే ఆఫ్ దిస్ వీకెండ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆల్ ఆఫ్ యూ జాయినింగ్ అస్ ఈ సమయాన్న అనేక అనేక ధన్యవాదాలు. స్టే ట్యూన్ టిల్ నైన్. Keep listening, keep sending me text messages as usual on 5789-3663.

So, ఈకాఫీ టీ బ్రేక్ సమయాన జాయినింగ్ అస్ హియర్ మన తెలుగు అంటే ప్రసారంలోనే లైవ్గానే జరుగుతున్న ప్రసారం తొలి రాగాలు దైనందిన ఉదయపు వేళ ప్రసారం From 89 ప్రతి రోజు లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈ రోజు మీ ఫ్రెండ్ మీ హోస్ట్ రాజేంద్ర మైక్ మీద హోపింగ్ దట్ యు హావింగ్ ఎ వెరీ స్వీట్ అండ్ నైస్ వీకెండ్ The last one for the school holidays, repeti ninchi mamulu prakaranga, that will be the resumption of studies. Modalavutunnadi, modalinadu.

వాన చిలుకల్లో వినిపించే పాటల్లాని ప్రేమ. All about love today, ladies and gentlemen. చల్లని గాలిలా నా మనస్సులో తాకే నీ జ్ఞాపకం కదూ. మబ్బుల మధ్య మెరిసే వెన్నెలలాని నువ్వు. ప్రతి

స్వరం నీ పేరే పలికే ఒక మధుర గానం లాంటిది. That's about love, prema, sangeetam, music and ee pratyekamaina kaalam.

గొడుగులాంటిది. ఈ ప్రపంచంలో స్వార్థం తెలియని అందమైన ప్రేమ అమ్మ మాకు ఇచ్చిన ఆ ప్రేమే. చీకటిలో అదే దారి చూపించే వెలుగు మన కన్నులకు మాటల కంటే ముందు అర్థం చేసుకునే హృదయం. ఆల్రెడీ లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఉదయం 8:25. తొలి రాగాలు ఉదయపు వేళ ప్రసారంలోనున్నారు. ఈ మనోహరమైన సంగీత యాత్ర మనం 8 నుంచి మొదలు పెట్టి ఉన్నాం.

ఇది మూడుతోనే మన ఈనాటి కార్యక్రమం మనం మొదలు పెట్టి ఉన్నాం. ఇది మూడుతోనే మనం కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ మీరు నమ్ముతారా, ఆల్రెడీ ఉదయం 8:32 టైం గోస్ సో ఫాస్ట్. సో ఈ సమయం ఎవరెవరు జాయిన్ చేస్తున్నారు, అనేక అనేక ధన్యవాదాలు. ఇట్స్ ఎ స్వీట్ సండే మార్నింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, అండ్ ఇట్స్ ద సెకండ్ డే ఆఫ్ దిస్ వీకెండ్. విశ్రాంతి యొక్క 2 రోజులు వచ్చింది మనమందరికీ. హోపింగ్ దట్ యు హావింగ్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అవుట్ దేర్, అండ్ కీప్ సెండింగ్ యూ టెక్స్ట్ మెసేజెస్ రైట్ హియర్ రైట్ నౌ. ఇట్స్ హ్యాపెనింగ్ లైవ్ ఆన్ 5789 3663.

ఈ ఉదయపు తొలి కిరణాలు నీ నవ్వుతోనే మొదలైంది. అవి మధురమైన హృదయానికి గానాలు. మీ మాటతోనే మొదలైంది. నువ్వుంటే ప్రతి క్షణము మధురమైన జ్ఞాపకం. అలానే ప్రేమకు యొక్క ప్రత్యేకమైన ఉంటుండే అది జీవితానికి అసలైన అర్థం అవుతుంది. సో కీప్ లివింగ్, కీప్ డ్రీమింగ్ అండ్ కీప్ స్మైలింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్.

That's the sweetest sadi varapu yudayam. Ade challanaina galito ne udayinchindi kotta surya kiranala yokka prema parimalam cheppovachu. Hoping that you are enjoying this Sunday morning, ladies and gentlemen. Akashamlo meghalu manassulo ave madhuramaina bhavalu. దేశస్థ దిక్కుల్లో ఎక్కడ ఉన్నారు మీరు, ఏ గ్రామం ఏ దిక్కులో, వీచే ప్రతి గాలి ఇదే జ్ఞాపకాన్ని తీసుకొస్తుందని అనుకుంటున్నాను. ఈరోజు మీకోసం సిలెక్ట్ చేసిన ప్రతి పాటల్లో ప్రేమే వినిపించే అందమైన రోజు ఇది. స్పెషల్ సండే, ప్రేమతో నిండిన ఒక మెలోడియస్ మధురమైన సండే.

0: That's it, ladies and gentlemen. Adivarapu andamaina rozu intatito ne konni nimishalu. That will be ma vitkolu. Repati ninchi mamulu prakarangane school malli modalavutunnadi. Moodo avadhi vidyarthulara kotta utsahamtone munduku miru saginchalani aashistu. Alane upadhyayulaku mee prema mee protsaham pillalaku tappani sariga ento balanga untundi. And to all the parents out there, talli dandurulaku kuda పిల్లల్ని అర్థం చేసుకుని ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉండండి. ఇదే వాళ్లకు కావాలి. సో అందరికి వెరీ స్వీట్ అండ్ హ్యాపీ సండే. టేక్ కేర్, కీప్ స్మైలింగ్. అంటిల్ వి మీట్ మన ఈనాటి అంటే నెక్స్ట్ తెలుగు ప్రసారంలో కొన్ని నిమిషాలు. దట్ విల్ బి మై గుడ్ ఫ్రెండ్ నితిన్. మరాఠీ ప్రసారం సరిగ్గా 9 మొదలవుతుంది. సో స్టే ట్యూన్. హ్యావ్ ఎ వెరీ స్వీట్ అండ్ నైస్ సండే. టేక్ కేర్, బై బై. నమస్కారం.
1: సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం. నిత్యం నమాజ్ పూజలు చేస్తాం, రోజు తన్నుకు చేస్తాం.